ముక్ లెంగేత్, సాహిత్య లాయిడ్రేగో అని రోషన్ క్రాస్తా, సంగీత్ వెనిల్ వేగస్, గైలలేజావనసాట్ ప్రజుత్ డేసా, గీత్ చింత్నాన్ ఎతాయి.